ఎత్తుదా శిలా కి బాదరూపింతో తస కియా కియా ముని అన్న ముంసాంగ్ తామవాయే ఓటలు ఇండియ నిబిలియ బయ్య తిగిలియ గిలియ బకా తస్య నంగా కిత్తాయే.